0: లాకాండా రేడియో ITN
1: రాత్రి 8 వినాడి పనస్తున్నాయి
2: వార్తా పిట వార్తా కబడ కోటి అటే NLB తనడి తహని ఎదురయ్యి ప్రతి సంవర్ధనేట తెనంత శక్తియక్ విమిన్ ఒబ దినవ రట తినవట తన నిదహనే బిలదీగిన ఒబ కోటిపతి కువన్.